రమదాన్ మహకి ఎమహెగ్గా కురువాం బావాలెవ్వి మహె, ఏ కురువాం బావాలెవ్వి మీ సకున్నం హుడి తెద్మగె ఖమ్గయ్యాయ్ హిదాయతాయ్ హక్కాయ్ బాతిల్ వకి కొద్దనివి హెకితకె ఖమ్గయ్. ఫహెతి బామీ హుంగె తెరెం ఎమస్సరుగా హాదురువె హురెజ్జ మీహ ఎమహుగె రోద హిఫా హుషకమె. అది బలివె ఒళే మీహ నువత దతురెగ్గ మతీ గావా మీహ ఎమస్సరుగె రోద దూకొల్లాఫి నమ ఎహెన్ ద్వస్థకకుం ఎ అదదు హమకురుం హుట్టే. అల్లాహు త్యబా మీహున్న లుయిఫసేహ గొయ్ ఇరాద కురవ్వతే. అది దతి ఉందగూగొయ్ త్యబా మీహున్నక ఇరాదెన్ నుకురవ్వతే. మికంతత్త మిగుత ఖండాళువ్వాఫావని త్యబా మీహుం ఎ మస్సరుగె ద్వస్థగు అదదు ఫురిహమకురుమట్టకై. అది త్యబా మీహున్న తెద్మగు దెక్కివికం మచ్చ అల్లాహ తక్బీరు కియా ఉళుమట్టకే. అది త్యబా మీహుం ఎకలాంగ్య శుకురు వెరివుమట్టకే.

ఇస్లాం దీనకి అహ్వంతకం గదీం ఇస్లాం దీన్ గవాలని అహ్వంతకం గాయం కుర్మ దీని అహ్వంతకం ఆలా కుర్మ ముస్లిమున్ ఎబ్బయకు అణబ్బయక గుళున్ రంగళు కుర్మ హురిహా ముస్లిమున్ని ఎబ్బండ్ ఎబ్బఫా భయకం హెదుమ ఎకక లిబే ఉఫలకి అణికకవ్వెస్ లిబే ఉఫలెక్కముగా బెలుమ ఎకక లిబే హితామయ అణికకువెస్ హితామకురా గొతుగా బేనుమె జే హిందు ఎహీవా గొతుగా నఫ్సా ఫురాణయ అబ్రు రక్కా తెరుకురా దీనె గొతుగా ముస్లిమ కవ్వని వకి నస్లకు వకి దరికొళకుం అవమకున్ను కొమ్మె దరికొళకుం అయస్ దొమ్మీహ కవ్యస్ కళుమీహ కవ్యస్ తఫాతెన్నే షహాదతుగా దెకలిమ దులుం కియాఫినమ ఇస్లామీ ఉమ్మతుగా ఫర్ద కవ్వి హురిహా మోమినున్నకి ఎబ్బండు ఎబ్బఫా అహుంతకే వీమ ఎబ్బామిహుంగె మెదుగా అమల్ హున్నంవాణి అహుంతకెగ్గె మెదుగా హున్నంవా గుళుంతకెగ్గొత మ్యాంగ్ అల్లోహ్ వహీ బస్ఫుడ్గె మానగవే మూమినుం వాకం కషవరి అహుంతకెక్కంగే ఫహె తెబామీహుం దేహుం దెమెదు తెబామీహుం సుల్హకురా హుషికమె రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంగె హదీస్ ఫుడెగ్గె మానగవే తెబామీహుం ఎకకు అణికక రుళివెరి నువాషె అది ఎకకు అణికక హసదవెరి నువాషె అది ఎకకు అణికక ఫురగస్ నుదేషే అది ఎకకు అణికక రహుమె నుకండాషే అది ఏ అల్లాహుగె అర్థకున్నే తియబామిహుం అహుంతకెక్కముగా వాషే అది ఎవ్వెస్ ముస్లిమక తిందువహవ్వురె ఇతుర ఏనాగె అహాయా అంగాన్ నుబుణె హురుం హుద్దేన్నువాణె మీ అహ్వంతకం కీరిత రసూలా సహాబీంగె మెదుగా ఫాళుకమాయకు హింగమున్ గొస్వావా గొయ్ ఎబేకలుంగె మెదుగా వీ ఓగావెరికమా ఎహీతరికం రహ్మాయ్ హందర్ది లోయ్బాయ్ ఇహతిరామ్ కొమ్మె ముస్లిమకువెస్ అమిల్ల నఫ్సవ్వురె అణికా ఇస్కురుంగె సిఫయకీ మిదెన్నెవి అహ్వంతకముగా వరం మచ్చ హురి సిఫయ.

మీ లవేకి ఫన్సాస్ అవ్వన గ్రెమీ అవార్డ్స్గా రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్స్ ఆఫ్ ద ఇయర్ అది బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ నామినేట్ వి లవే.

రమదాన్ మహకి ఎమహిగ్గా కురువాం బావాలెవ్వి మహే, ఏ కురువాం బావాలెవ్వి మీ సకున్నం హురి తెద్మగె ఖంగయ్యాయ్ హిదాయతాయ్ హక్కాయ్ బాతిల్ వకి కొద్దనివి హెకితకె ఖంగయ్ ఫహెతి బామి హుంగె తెరేం ఎమస్సరుగా హాదురు హురజ్జ మీహ ఎమహుగె రోద హిఫా హుషకమె అది బలివె ఒళే మీహ నువత దతురిగ్గ మతీ గావా మీహ ఎమస్సరుగె రోద దూకొల్లాఫి నమ ఎహెన్ ద్వస్థకకుం ఎ అదదు హమకురుం హుట్టె అల్లాహ్ తెబా మీహున్న లుయిఫసేహ గొయ్ ఇరాద కురవ్వతె అది దతి ఉందగూ గొయ్ తెబా మీహున్నక ఇరాదే నుకురవ్వతె మికంతత్త మిగుత ఖండాళువ్వాఫావని తెబా మీహుం ఎ మస్సరుగె ద్వస్థగు అదదు ఫురిహమకురుమట్టకే అది తెబా మీహున్న తెద్మగు దెక్కివికం మచ్చ అల్లాహ్ తక్బీరు కియా ఉళుమట్టకే అది తెబా మీహుం ఎకలాంగ్య శుకురు వెరివుమట్టకే.

0: ఫర్హాద్కి అడు దివేహి ఎఫ్ఎం.
1: దివేహి ఎఫ్ఎం
0: దివేహి నాయకు
2: మోదీ ఎకెమ్ మెగాహెర్ట్జ్ దివేహి ఎఫ్ఎం.